0: గుణవాలు పెద్ద తమై తాపికమై కుంకని గుణవాలు
1: పిలిపిలి నవసువంద పిలిపిలి వన బంబర మలసల ప్రియమాయనవా
0: పిలిపిలి నవసువంద పిలిపిలినవా వన బంబర మలసల ప్రియమాయనవా
1: శిథిల సిగంగా గలబసి